0: Leandro Teles Correia. E aí, Lê, como você tá? Tô te enviando uma carta, tá bom? Em breve vai chegar para você. Quero te desejar um ótimo dia e dizer que tô morrendo de saudade, tá bom? Um beijo, fica com Deus.
1: Mensagem para Elton. Oi, meu filho. Mandei carta para você ontem, mandei carta para você semana passada. Espero que você receba o maior possível. Me mande carta, quero saber como você tá. Essa falta de comunicação assim a longo prazo tá me deixando um pouquinho preocupada. Sei que seu tempo é corrido, é contado, mas vira e mexe, vê se manda uma cartinha pra mãe. Desejar uma boa semana, viu? Fica na paz, que Deus te abençoe. E eu tô com muita saudade, viu? Só pra te dizer isso. Todo dia eu conto os dias, conto os anos pra isso tudo acabar. Vai dar certo. Beijo, te amo.
2: Leandro Teles Correia. Boa noite, filho. Como é que vai por aí? Tudo bem? Mamãe tá boa, tá? Tô com muita saudade de você. Espero que logo, logo estás de volta. Nossa Senhora te proteja. Rezo todo dia para Nossa Senhora proteger, te abençoar. O Divino Pai Eterno, Jesus te ama muito, tá, meu filho? E a mãe te ama também. Beijo, te amo, te amo, te amo, Irene.
3: Eu sou irmã de Leandro Teles Correia. Estou mandando uma mensagem para Carol, que está na prisão Dolou 1. O meu irmão pediu para me agradecer a você pelas cartas que você mandou. Ele ficou muito feliz, que ele estava muito triste, né? Passando por uns dias muito difícil, né? E ele ficou muito feliz pelas cartas que recebeu sua, né? E eu estou vindo aqui agradecer por ele, Carol, as cartas que você enviou para ele, tá bom? É Leandro Teles Correia. Muito obrigado, Carol. Você passa seu endereço para ele, de onde você tá, para me escrever para você também, tá bom? Que Deus te abençoe, te ilumine e te guarde, viu? A todos vocês aí que estão passando esse momento difícil, viu? Tchau. Fique
4: அஸ்லாமு அலைக்கும் சோமாரிக்கியா நாங்கள் எல்லாம் நல்லா சொல்கிறோம் சரி சொன்னியே ஒரு டெஸ்ட் மெசேஜ் அனுப்புவோம் எப்படி இருக்குன்னு பார்ப்போம் இன்ஷால்லா இன்னைக்கு இந்த வாரம் ஞாயிற்றுக்கிழமை முடிஞ்சால் கேளு கேட்டேன்னு என்னென்னு சொல்லு சரி மகனோட லெட்டர் கிடச்சிது சரி உன் லெட்டர் கிடச்சிது அது மகனுக்கு அனுப்பி விட்டுட்டேன் மகனும் லெட்டர் எழுதியிருக்கான் அதை உனக்கு நான் லெட்டர் எழுதி இன்னைக்கு நாளைக்கு எழுதி அதோட சேர்த்து அனுப்பி விட்றேன் இன்ஷால்லா பாரு அப்புறம் இன்னைக்கோ இல்லை நாளைக்கோ மீட் பண்ணிடுவேன்னு சொல்லியிருக்காப்புல இன்ஷால்லா பார்த்துட்டு என்னென்னு சொல்கிறேன் அவர்கிட்ட கேட்டிருக்கேன் தரேன் இருக்காப்புல பார்ப்போம் வேற என்ன விசேஷம் கிடைச்ச உடனேயும் கொடுத்துட்றேன் வேறு எது இருந்தால் கேட்டுட்டு சொல்லி இன்ஷால்லா இந்த வாரம் இது பண்ணுறேன் அஸ்ஸலாமு அலைக்கும்
5: Mensaje para la prisionera 415-905 Rubiela María Gallo Jaramillo de parte de Brigitte. Amiguita, te mandé una cancioncita muy linda.